ఉందే గురగురగుట్టుం ఆరో గురగుట్టుం తుంచక తుంచ కట్టం చుట్టుం బుక్కరడుంటు అగడరగుంటుం తడకడ సంతుం తాందే పాడేయాలో పైనా కనేసే.